అబ్బాయి వాళ్ళకన్నా కొచ్చరు పడనే కాదు. ఏకి అనుకమే ఆలుకమ మేతరమ్మ నన్నాదురన విధిట దానే మేకేల అయితే ఎక్కువ ఆలుకమ నెవే ఏనమ్మే ఆదురేది దాన్న ఆలుకమ ఆదురే అతరే తీయనాదే బీమట వెనమ్మా.